0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. శ్రోతలకు శుభోదయం, నమస్కారములు. ఈ అందమైన వేళ మనతో ఒక విలువైన సందేశాన్ని పంచుకోవడానికి విచ్చేస్తున్నారు శ్రీ కన్నయ్య ఉత్తమ్మ గారు. మన సంస్కృతి సంప్రదాయాలు మరియు జీవన విలువలకు సంబంధించిన విశేషమైన విషయాలను మనతో పంచుకోబోతున్నారు. శ్రీ కన్నయ్య ఉత్తమ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఇప్పుడు వారి ప్రసంగాన్ని విందాం.
1: అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం తెలుగు భక్తి సాహిత్యంలో ఒక మహోన్నతమైన వ్యక్తి శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు వారి గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. అన్నమాచార్యులు 15వ శతాబ్దానికి చెందిన మహా వాగేయ కురాలు, కవి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తులు. వీరు ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఉన్న తాళ్ళపాక గ్రామంలో జన్మించారు. చిన్న వయస్సు నుంచే భక్తి, ఆధ్యాత్మికత మరియు సంగీతం పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉండేవారు. అన్నమయ్య జీవితంలో అత్యంత ముఖ్యమైన మట్టం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం. స్వామివారి దివ్య రూపాన్ని దర్శించిన తరువాత ఆయన తన జీవితాన్ని పూర్తిగా స్వామివారి సేవకు అంకితం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ వేలాది సంకీర్తనలను రచించారు. అన్నమయ్య స్వామి పద కవిత పితామహుడు అని గౌరవంగా పిలుస్తాం. ఆయన రచనలు కేవలం భక్తిని మాత్రమే కాకుండా మానవ జీవితం, ప్రేమ, సమాజం, నీతి మరియు ఆధ్యాత్మికత వంటి అనేక అంశాలను ప్రతిబింబిస్తాయి. ఆయన సంకీర్తనల్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఎంతో లోతైన ఆధ్యాత్మిక భావాలను కూడా సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా సులభంగా తెలుగులో వ్యక్తపరిచారు. అందుకే ఆయన పాటలు శతాబ్దాలు గడిచిన ఈరోజుకు ప్రతివారు ఈ పాటలు ఇంకా పాడుతూనే ఉన్నారు. బ్రహ్మ కడిగిన పాదము జో అచ్యుతానంద జో జో ముకుంద

0: अदिवो अल्लदिवो श्री हरिवासमु लेदा विनरो भाग्यमु विष्णु कथा ఇలాంటివన్నీ ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఆయన భక్తి భావాన్ని మనకు తెలియజేశారు. అన్నమాచార్యుల గొప్పతనం కేవలం వేలాది కీర్తనలు రచించడంలోనే లేదు, తెలుగు భాషను భక్తికి, సంగీతానికి, ఆధ్యాత్మికతకు ఒక గొప్ప సాధనంగా మార్చడంలో ఆయన చేసిన సేవ అపారమైనది. ఆయన తన జీవితమంతా శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణలో గడిపి భక్తి మార్గంలో మనమందరికీ ఒక ఆదర్శంగా నిలిచారు. ఈరోజు మనం అన్నమయ్య కీర్తనలు పాడుతున్నప్పుడు అవి కేవలం పాటలు కాదని గుర్తు చెందుకోవాలి. అవి ఒక మహాభక్తుని హృదయం నుంచి వెలవడిన భక్తి గీతాలు. అన్నమాచార్యుల వారి భక్తి, సాహిత్య సంపద మరియు తెలుగు భాషకు చేసిన సేవ మనమందరికీ ఎప్పటికీ ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మనమందరిపై ఉండాలని కోరుకుంటూ గోవింద గోవింద ధన్యవాదం.
1: శ్రీ కన్నయ్య ఉత్తమ గారికి అనేకానేక కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇప్పుడు పూర్తి చేస్తున్నాం నేటి ప్రసారం. ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు, శుభదినం.

0: 94.6 98.2 మెగాహెర్ట్స్ మీద RM3 94.6 98.2 megahertz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station.
2: RM3 Manoranjan Radio.
0: Toli Ragalu. Toli Ragalu.
3: రేడియో మనోరంజన్ పైన సరిగ్గా ఉదయపు వేళ 8 గంటలైంది. శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం తొలి రాగాలు యొక్క కార్యక్రమం. ఈ ఉదయపు వేళ కూడా నేను మీ కృతిక మీ సేవలో ఉన్నాను మిమ్మల్ని రంజింప చేయడానికి. మధుర మధురతి స్వరాలు, మనసు పలికే రాగాలు ప్రత్యేకంగా మీ శ్రవణానందం కోసం. అవునండి శ్రోతలారా, మొడలు పెట్టున నీచి కార్యక్రమం శ్రీవారి యొక్క నామస్మరణతో

ఈ సంగీత రసికులారా, గోవింద నామస్మరణతో మనస్సుకు ప్రశాంతత, జీవితానికి భావనత కలుగుతుంది. శ్రీవారి కృప ఉన్న చోట కష్టాలకు భయం లేదు.

అసలు శ్రోతలారా, భక్తితో పిలిస్తే శ్రీ వెంకటేశ్వరుడు కరుణతో పలుకుతాడు. శ్రీవారి దర్శనం జన్మ జన్మాల పుణ్యఫలం. గోవింద అనే నామమే భక్తునికి కొండత బలం.

అవునండి శ్రోతలారా, మీకు తెలిసినట్టుగానే నేటి కార్యక్రమం యొక్క ప్రముఖ భాగంలో మనం ప్రసారం చేస్తున్నాము భక్తి పాటలను. ప్రత్యేకంగా మీకోసం ఇంకా మీ భక్తి భావాలను ఇంకా పెరగడానికి ఈ వ్రత కాలంలో

అవునండి శ్రోతలారా, అసలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్న చోట సుఖ శాంతులు వెలి మీరుస్తారు. భక్తి ఉన్న హృదయంలో శ్రీనివాసుని నివాసం ఉంటుంది.

0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
0: శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమని కూడా పిలుస్తాము. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల పాలిట కొంగు బంగారం. శ్రీవారి కళ్యాణోత్సవం భక్తి వైభవం సంప్రదాయాల సమ్మేళనం. గోవింద నామం పలికే ప్రతి హృదయం తిరుమలగా మారుతుంది.

0: From 8 to 9, Toli Ragalu, Toli Ragalu, Galu, Galu, Galu, Galu.
1: This is my only favorite station, playing the best songs on the radio.
2: RM3 Manoranjan Radio.
3: Aunendi Shrotalara, ee chivari sankirtanato పూర్తి చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని యొక్క ప్రముఖ భాగం. ఆ తర్వాత మనం కొనసాగిస్తున్నాం నేటి కార్యక్రమం కొన్ని సినీ పాటలు.

అవునండి శ్రోతలారా, నేడు శుక్రవారం నాడు అయితే థ్యాంక్ గాడ్స్ ఇట్స్ ఫ్రైడే అని అందరూ అంటున్నారు. అయితే కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం విత్ మోసిని పాటలు, ప్రత్యేకంగా మీ శ్రవణానందం కోసం.

0: తాతోయ్
1: హే సంగీత రసికులారా, నేటి ప్లేలిస్ట్ని మీరు బాగానే మెచ్చుకుంటున్నారని ఆశిస్తున్నా. ఇంకా రేడియో మనోరంజన్ ఎన్నుకున్నందుకు అనేక అనేక కృతజ్ఞతలు.

సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాం.

అవునండి బ్యూటిఫుల్ లిస్నర్స్, ఇంకా కొన్ని నిమిషాలున్నాయి మన కార్యక్రమం కోసం. ఈ ఉదయపు వేళ గురి గుడ్ మార్నింగ్, శుభోదయం. 94.5, 96.8.2 మెగాహెర్ట్స్ పైన మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్.

అవునండి శ్రోతలారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ క్రితికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభ దినం.